0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: Tuli Ragalu. ప్రియమైన శ్రోతలందరికీ శుభోదయం. మనైనాటి తొలి రాగాలు తెలుగు ప్రసారంలో వందనాలు స్వీకరించుకోండి. అంటే ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన ఉదయంతోనే మాకు ఒక కొత్త అవకాశం దొరికింది ఈ 14వ తారీఖున మే నెల. అనుకుంటున్నాను మీరు కుశలంగానే క్షేమంగానే ఉన్నారు, అంటే బ్రహ్మాండకరంగానే ఈ శుభ గురువారాన్ని మొదలు పెడటానికి తలపెట్టారు. ఇంకా ఈ ఉదయం మనం ఎంతో బ్రహ్మాండకరంగానే మొదలు పెడుతున్నాం విత్ ద స్వీటెస్ట్ ఆఫ్ మ్యూజిక్ ఇక్కడ మన RM3 రేడియో ఛానల్ మీద. మీ ఫ్రెండు, మీ హోస్టు రాజేంద్ర వైపున అనేక ధన్యవాదాలు. మాతో ఉండండి 9 వరకు. సో హ్యావ్ ఎ వెరీ స్వీట్ అండ్ నైస్ లిసనింగ్.

నుండి శ్రోతలారా, ఈ కొత్త ఉదయం, ఈ కొత్త యొక్క అవకాశం మాకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇది అసలు మన జీవితంలో ఒక కొత్త నిర్మాణం చేసుకునే యొక్క అవకాశంగా వస్తుంది. అంతే, ప్రతి ఉదయం లేచేటప్పుడు అది కళ్ళు తెరవడం మాత్రం కాదు, ఆ కలలు మేల్కొవడం నిజమైన ఉదయం అని మనం చెప్పవచ్చు. మీ అడుగు చిన్నదైనా సరే దిశ సరైనదనిగా ఉండాలి, అంటే విజయం మీ వద్దకు తప్పనిసరిగా వస్తుంది.

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరొకండి మన ఈనాటి కార్యక్రమం మీరు మన RM3 రేడియో ఛానల్ మీద వినబోతున్నారు. ఈ కార్యక్రమం ఫ్రీక్వెన్సీస్ మీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఆన్ 94, 95.6 and 98.2 MHz. ఈ శుభ సమయాన్న ఈ గంట సేపు కార్యక్రమంలో మీ హోస్టు మీ

సంగీతం ఇంపైన స్వరాలతో అలంకరింపబడిన తెలుగు కార్యక్రమం ఈ ఉదయాన మీ ముందుకు తీసుకుని చేరి తప్పనిసరిగా మీ యొక్క ఆనందం కోసమే. సో కీప్ లిసనింగ్ అండ్ ఎంజాయ్ ద గుడ్ మ్యూజిక్.

శ్రోతలారా, అది మన ఈనాటి కార్యక్రమం వారం యొక్క మధ్య అర్ధభాగం వరకు మనం చేరి ఉన్నాం. అంటే నిన్న మొన్ననే మనం ఒక కొత్త వారంలో అడుగులు వేసి మీరు నమ్ముతారా, ఇదే వారం యొక్క గురువారానికి మనం ఎంతో బ్రహ్మాండకరంగా చేరి ఉన్నాం. ఇదే మే నెల యొక్క అర్ధభాగం కూడా. ఇంకా ఒక రోజుల్లో మాకు 2 రోజుల యొక్క విశ్రాంతికరమైన వీకెండ్ కోసం మనమందరం ఎదురు చూస్తున్నాం. అంటే ఈ ఒక చిన్న మెసేజ్గా మనం చెప్పవచ్చు, అంటే ఈ ఉదయం మీరు ఆనందంగా మొదలవ్వాలి, ఈరోజు విజయంగా కొనసాగాలి అని ఒక వాగ్దానం మీరు మీతోనే చేయాలి. అలా మీ జీవితం శాంతిపూర్వకంగా ప్రేమ నవ్వుతోనే నిండిపోతుంది. నిజమే కదా?

0: పిలిచాను.
1: సరే శ్రోతలారా, ఈ సమయం ఎవరెవరు ప్రయాణం చేస్తూ పనికి బయలుదేరి ఉన్నారు, ఇంకా చాలామంది విద్యార్థులు ఉన్నారు. అంటే మీ ఇయర్ఫోన్ పెట్టుకుని మన నాటి కార్యక్రమం ఈ సమయం వింటున్నారంటే అనుకుంటున్నాను, అంటే మీకు కూడా అనేక అనేక ధన్యవాదాలు. ఇంకా చాలామంది ఇంట్లో హాయిగా కూర్చుని మణినాటి కార్యక్రమం ఎంతో శ్రద్ధపూర్వకంగా మీ రేడియో సెట్ పక్కగా కూర్చుని మన కార్యక్రమం కోసం వేచి ఉన్నారు, ఇంకా వింటున్నారు. అనేక అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. సో స్టే విత్ అస్. ఇంకా కొన్ని ఉన్నాయి చక్కనైనవి పాటలు, మరొకండి ఈ గంటసేపు పాటల ప్రయాణం. ఏ విధంగా మీరు ప్రయాణం చేస్తున్నారు? సరిగ్గా ఉదయం అంటే 9కి పూర్తి అవుతుంది. సో స్టే ట్యూన్డ్.

శ్రోతలారా, ఈరోజు ఒక నీతి మాట లేదా ఒక చిన్న జీవితం గురించి ఒక చిన్న సలహా ఇవ్వాలంటే, అసలు జీవితం ఎప్పుడు సులభంగా కాదు. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ ప్రతిరోజు మీరు కొత్తగానే మొదలు పెట్టాలి. అంటే విఫలం అంటే మాత్రమే జీవితంలో యొక్క ఆగడం మాత్రం కాదు, మళ్ళీ మొదలు పెట్టడం అదే జీవితం. అంటే ఇది నిజమే కదూ? నేను చెప్పినట్టుగా కొన్ని రోజుల్లో మనం ఒక కొత్త నెలలో ప్రవేశించి ఉన్నాం, ఇదే నెల యొక్క మధ్య భాగం వరకు చేరి ఉన్నాం. ఇది నిజం. కాలచక్రమం, సమయం ఎవరి కోసం ఆగదు, మనమే ముందుకు సాగాలి. అంటే నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యం.

దట్స్ ఇట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. కొన్ని నిమిషాలు మనైనటి తెలుగు కార్యక్రమం పూర్తి అవుతుంది. అంటే ఏ విధంగా నవ్వుతోనే అంటే ఆహ్లాదకరంగానే కార్యక్రమం మనం మొదలు పెట్టి ఉన్నాం. అదేవిధంగా మనం కార్యక్రమం యొక్క ముగింపు వరకు చేరి ఉన్నాం. అందమైన రోజు అందమైన యొక్క పేజీ కొత్త ఉదయంతోనే మొదలైంది. సో వాట్ కెన్ ఐ సే, నవ్వుతూనే ఉండండి. ఈ చిరు నవ్వుతోనే మీ మొత్తం రోజంతా దినాన్ని సాగాలి. అంటే జీవితం మీకోసం ఎదురు చూస్తుంది. సో టేక్ కేర్, హ్యావ్ ఎ వెరీ స్వీట్ అండ్ నైస్ థర్స్డే. అండ్ దైవ అనుగ్రహాలు ఉంటే తప్పనిసరిగా ఇంకొకటి తెలుగు కార్యక్రమంలో కలుద్దాం మరి. అనేక అనేక ధన్యవాదాలు. నమస్కారం.